0: నలభైంట రంగుల రాజారావు గారు, మూడో అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు, నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట.
1: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టే మా దుబాయ్ సత్యమతి
0: ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట.
1: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: We give also an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a boss of the town.
10: Congratulations, Ricky.
11: Thank you.
10: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at
4: 4085 4653 or visit nagrajhomes.com. Okay, then talk to Kalisi Panichi and software look on one day. Not a chala stop menu panikrani mari vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu nan evaraina track chestu unte naku bhale ishtam privacy evadiki kavalandi if you are not one of these people you may want to try zoho one. Epex Consulting Services.us
5: or call 510-431-7670. Guaranteed placement for qualified candidates. Conditions apply.

0: out, party, caterings, yedaina sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్, ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్.

విరిజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. తరతరాలుగా ప్రచారంలో ఉన్న గురు పరంపరను కాని, బోధకుల ప్రవృత్తిని కాని, ప్రవచనకారుల ప్రసంగాలను కాని, స్వామీజీల శైలిని కాని జాగ్రత్తగా గమనిస్తే వీరిలో చాలామంది తమ భక్తుల్ని లేదా శిష్యుల్ని లేదా అనుసరించేవారిని తమ అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించేవాళ్లే అయ్యుంటారు. తమ వద్దకు వచ్చేవారిని మీలో ఫలానా లోపం ఉంది, అది సరిచేసుకోవాలంటే మా సలహాలను పాటించండి అనేవాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. అతి కొద్దిమంది మాత్రమే తమ వద్దకు వచ్చే వాళ్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలాగా సంభాషిస్తారు, మీ సమస్యలకు మీరే పరిష్కర్తలు కాగలరు, మీ శక్తిని మీరు గమనించండి, మీరు అడిగే ప్రశ్నల్లోనే మీకు సమాధానాలు దొరుకుతాయి అని మనల్ని మనకి కొత్తగా పరిచయం చేస్తారు. అలాంటి అతి కొద్ది శాతం బోధకుల్లో లేదా తత్వవేత్తల్లో ఒకరు జిడ్డు కృష్ణమూర్తిగారు. ఆయన ఒక విలక్షణ ప్రసంగకర్త. నీ మనసును నువ్వు గమనించు అన్న ఆయన పిలుపు అతి సామాన్య వాక్యంలాగా కనిపిస్తుంది, కాని అర్థం చేసుకుంటే నిజానికి అదొక విప్లవ నినాదం. ఈనాటిక్కూడా ప్రపంచవ్యాప్తంగా మానసిక స్వేచ్ఛ కోసం అన్వేషిస్తున్న వాళ్లకు ఆయన ఒక దీపధారి. ఆ జిడ్డు కృష్ణమూర్తిగారి జీవన రేఖలు 8వ భాగం ఈరోజు. గత 7 భాగాల్లో బాల్యం నుంచి ఆయనకు 27 సంవత్సరాల వయసొచ్చే 1922 దాకా కృష్ణమూర్తిగారి జీవితంలో జరిగిన అనేక సంఘటనల గురించి మాట్లాడుకున్నాం. గత వారం కథనం 1922 ఆగస్టులో ఆగింది. ఆ సమయానికి తమ్ముడు నిత్యతో కలిసి కృష్ణమూర్తిగారు అమెరికా కాలిఫోర్నియాలోని ఓహై వ్యాలీలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నిత్యానందకు సోకిన క్షయవ్యాధి దృష్ట్యా వాతావరణం మార్పు కోసమని అక్కడికి చేరుకున్నారు. ఆ వాతావరణం వల్ల ఆసిలోక్లాస్ట్ అనే విద్యుత్ యంత్రమో ఏది పనిచేసిందో కానీ ఓహై వ్యాలీకి చేరిన 4-5 వారాలకు నిత్య ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడింది. ఆ సమయానికి దగ్గర్లోనే ఉన్న రోజ్లిండ్ అనే 19 సంవత్సరాల అమెరికన్ ట్రైన్డ్ నర్స్ మానవతా దృక్పథంతో నిత్యకు సేవలందించడానికి ముందుకొచ్చింది. వాళ్ల పక్క కుటీరంలోనే వాళ్లని అమెరికాకి తీసుకొచ్చిన వారింగ్టన్ ఉన్నాడు. ఈ అన్నదమ్ముల బాగోగులు చూసుకునే బాధ్యత అంతా ఆ వారింగ్టన్దే. ఒక్క రోజలిండ్ తప్ప మిగతా అందరూ థియోసాఫికల్ సొసైటీ సభ్యులే. ఇదండి

0: క్రిందటి వారం కథనం ఆగిన సందర్భం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ 8వ భాగంలో తెలుసుకుందాం. తమ్ముడి ఆరోగ్యం కాస్త కుదుట పడుతోంది అన్న విషయం కృష్ణకు మనశ్శాంతినిచ్చింది. రోజూ ధ్యానం తప్పనిసరిగా కొనసాగిస్తున్నాడు. అనీబిసెంట్కి, తన ప్రేమికురాలు హెలెన్కి, తాను తల్లిగా భావించే ఎమిలీకి ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. 1922 జులై 6 వాళ్లు ఓహై వ్యాలీలోని ఆ కుటీరంలో దిగితే ప్రస్తుత సమయం 1922 అగస్టు 17. ఆ తరువాత 3 రోజుల్లో కృష్ణమూర్తిగారి జీవితంలో ఒక అద్భుతమైన ప్రక్రియ జరిగింది. దాన్నే ఆంగ్లంలో ప్రాసెస్ అన్నారు థియోసాఫిస్టులు. మాయా, మంత్రం, మార్మికం, అతీంద్రియం, వర్ణించనలవి కాని పరిణామం ఏదైనా అనుకోవచ్చు. కృష్ణమూర్తిగారి జీవన ప్రయాణంలో ఇదొక ప్రత్యేకమైన అధ్యాయం. ఆయన ఈ ప్రాసెస్కి, అంటే ప్రక్రియకు లోనైన సమయంలో ఆయనలో విపరీతమైన, అనూహ్యమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక మార్పులు సంభవిస్తూ ఉండేవి. అలాంటి మిస్టిక్ అనుభవాలు ఆ రోజుల్లో ప్రారంభమైతే ఆ తర్వాత దశాబ్దాల పాటు కొనసాగాయి కృష్ణమూర్తిగారి జీవితంలో. ఆయన ఈ ప్రాసెస్కి లోనైన ప్రతిసారీ ఎలా ఉండేదంటే, భరించలేని శారీరక బాధ, మనసులో అల్లకల్లోలం, సంధి ప్రలాపనలు, కళ్ళు తెరిచి చూస్తూనే ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి, మరికొద్ది గంటలకు మామూలు మనిషవడం, అంతవరకు విపరీతంగా అలసిపోయినట్లు కనిపించడం, మళ్లీ కాసేపటికి హఠాత్తుగా ఆ మార్మిక స్థితిలోకి వెళ్లడం, ఇది ఆ ప్రక్రియ, ప్రాసెస్ యొక్క పర్యవసానం. అది ఎందుకు జరుగుతోంది? దానివల్ల కృష్ణమూర్తిగారి శరీరంలో, మనసులో, ఆలోచనల్లో సంభవిస్తున్న మార్పులేమిటి? ఈ ప్రక్రియకు శాస్త్రీయ వివరణ ఏమిటి? లెడ్ బీటర్ అనీబిసెంట్ల దృక్కోణం ఏమిటి? ఇలాంటి అంశాలు విశ్లేషిద్దాం. ముందుగా అసలు ఆ 3 రోజుల్లో ఏం జరిగిందో, కృష్ణమూర్తి ఈ ప్రాసెస్ అనే స్థితికి ఎలా లోనయ్యాడో వివరంగా తెలుసుకుందాం. అగస్టు 17 సాయంకాలం నుంచే కృష్ణమూర్తిలో ఏదో అలసట కనిపించింది తమ్ముడు నిత్యాకి. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే కృష్ణ చికాకుగా ఉన్నాడు. ఆ రోజు ధ్యానాన్ని 15 నిమిషాలకు కుదించుకున్నాడు. రాత్రి భోజన సమయంలో గమనించారు, కృష్ణ మెడమీద పెద్ద గోలీ పరిమాణంలో ఒక గడ్డ పెరిగింది. దీనివల్ల అతడిలో ఏమైనా మార్పులు వస్తున్నాయా? అప్పటికి అర్థం కాలేదు నిత్యాకి, వారింగ్టన్కి, వాళ్లతోనే ఉన్న రోజ్లెండ్కి. రాత్రి సరిగా నిద్రపట్టలేదు. మర్నాడు 1922 అగస్టు 18 శుక్రవారం పొద్దున్నే కృష్ణ అల్పాహారం అయ్యాక విశ్రాంతి కావాలి అని పడుకున్నాడు. సాధారణంగా ఆ సమయంలో తోటలోకి వాహ్యాళ్ళకి వెళ్తాడు. బహుశా మెడమీద గడ్డ వల్ల నొప్పిగా ఉందేమో, అందుకని పడుకున్నాడేమో అనుకున్నారు. ఎందుకైనా మంచిదని వారింగ్టన్ కృష్ణ పడుకున్న గదిలోనే కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. రోజ్లెండ్, నిత్యాలు బయట వరండాలో కూర్చున్నారు. రోజ్లెండ్ సేవలు చేయడం ప్రారంభించిన గత 4 రోజుల్లో నిత్యాకి ఆ అమ్మాయంటే ఏదో తెలియని అభిమానం ఏర్పడింది. బయటపడి చెప్పుకోకపోయినా రోజ్లెండ్ సమక్షంలో చురుగ్గా, చలాకీగా ఉండేవాడు నిత్య. ఈరోజు అలాగే రోజ్లెండ్తో కబుర్లు చెప్తున్నాడు వరండాలో. కృష్ణ గదిలో ఉన్న వారింగ్టన్ కంగారుగా పిలవడంతో రోజ్లెండ్ లోపలికెళ్ళింది. మంచం మీద కృష్ణ బాధతో మెలికలు తిరుగుతున్నాడు, బిగ్గరగా మూలుగుతున్నాడు. రోజ్లెండ్ అతడి పక్కనే కూర్చుని పరిస్థితి అంచనా వేసే క్రమంలో ఏమైంది అని అడిగింది కృష్ణాని. ఏదో చెప్తున్నాడు కాని మాటల్లో స్పష్టత లేదు. కృష్ణ మూలగడం ఎక్కువయింది. చలిజ్వరం వచ్చినవాడికి మల్లే వణుకుతున్నాడు, పళ్ళు కొరుక్కుంటున్నాడు. చలి నుంచి కాపాడుకోవడానికి అన్నట్లు 2 చేతులతో ఒంటిని కప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మలేరియా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. కాని కృష్ణనేమో ఒళ్ళంతా వేడిగా ఉంది అంటున్నాడు. చూస్తేనేమో ఒళ్ళు చల్లగా ఉంది. రోజులాండ్ అతణ్ణి శాంతింపచేయడానికి ప్రయత్నించింది. కొద్ది క్షణాలు విశ్రాంతిగా ఉన్నట్లు అనిపించినా వెంటనే ఒళ్ళంతా కాలిపోతోంది అంటూ వింతైన అపస్మారక స్థితి నిండిన కళ్లతో చూస్తూ రోజులెండ్ని దూరంగా నెట్టేస్తున్నాడు. అతణ్ణి మామూలు స్థితికి తేవడానికి రోజులెండ్ అతడి చేతులు నిమురుతూ తల్లి బిడ్డను ఓదారుస్తున్నట్లుగా ఓదారుస్తోంది. వారింగ్టన్ గదిలో ఒక చివర కూర్చున్నాడు. రోజులెండ్ ట్రైన్డ్ నర్స్ అయినప్పటికీ కృష్ణమూర్తి పరిస్థితి వింతగా ఉంది. ఏం చేద్దాము అన్నట్లు వారింగ్టన్ వైపు చూసింది. ఏం పర్వాలేదు, సర్దుకుంటుంది అని సైగ చేశాడు వారింగ్టన్. ఏదో అతీంద్రియ శక్తి ఆవహించడం వల్ల కృష్ణమూర్తిలో ఆ మార్పులు వస్తున్నాయి అని వారింగ్టన్ భావన. ఈ గందరగోళం గమనించిన నిత్యా కూడా లోపలికొచ్చాడు. అప్పటికే రోజులెండ్ కృష్ణమూర్తి పక్కన కూర్చునుంది కదా. నిత్యా మంచానికి రెండో వైపున అన్నయ్య పక్కన కూర్చున్నాడు. మీరందరూ ఎందుకు నా చుట్టూతా ఉన్నారో వెళ్ళిపోండి అంటూ బలవంతంగా లేచి రోజులెండ్ని నిత్యాని నెట్టేసే ప్రయత్నం చేశాడు కృష్ణ. మళ్ళీ వణుకుతూ కొలబడిపోయాడు. సగం స్పృహలో మాత్రమే ఉన్నట్లు నిత్యా రోజులెండ్లకు తెలిసింది. ఉన్నట్టుండి తనలో తాను మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. తను అప్పుడు అడయార్లో ఉన్నాననుకుంటున్నాడు. అక్కడి కార్యకర్తలతో మాట్లాడుతున్నానని భ్రమిస్తున్నాడు. ఏమిటా శబ్దం, భరించలేకపోతున్నాను, శబ్దం చెయ్యకండి అంటున్నాడు. అది కిటికీ తెరలు గాలికి కదిలిన చిరు సవ్వడి, దూరంగా తోటలో ఎవళ్ళో పనిచేస్తున్న శబ్దం. కిటికీలు మూసేశారు. మూలుగుతూ ఉన్నప్పుడు రోజులెండ్ని పక్కన కూర్చోమంటున్నాడు. మళ్ళా మెలకువ రాగానే వెళ్ళిపొమ్మని తోసేస్తున్నాడు. అతడు వర్తమానంలో కానీ స్పృహలో కానీ లేడని అర్థమయ్యింది వాళ్ల ముగ్గురికి. ఈ పరిస్థితి దాదాపు మధ్యాహ్నం దాకా కొనసాగింది. భోజన సమయానికి కాస్త ప్రశాంతంగా ఉన్నాడు. రోజులెండ్ భోజనం తీసుకెళ్లి తినిపించింది కృష్ణాకి. ఏం మాట్లాడడం లేదు కాని అంతవరకు కొనసాగిన రెస్ట్లెస్నెస్ లేదు. మూలగడం, వణకడం కొంచెం తగ్గింది. కళ్ళు మూసుకుని పడుకున్నాడు. నిత్యా, రోజులెండ్, వారింగ్టన్లు కూడా భోజనం చేశారు. అంతసేపు ప్రశాంతంగానే పడుకునే ఉన్నాడు కృష్ణమూర్తి. వాళ్ల భోజనాలైన 5 నిమిషాలకు మళ్లీ మూలగడం, వణకడం, సంధి ప్రేలాపనలు మొదలయ్యాయి. సాయంకాలం దాకా అదే పరిస్థితి. కృష్ణమూర్తిని ప్రశాంతంగా ఉంచడానికి రోజులెండ్ ఒక్కర్తే చెయ్యగలిగినంత సేవ చేస్తోంది. విచిత్రంగా రాత్రి భోజన సమయానికి మళ్లీ మామూలయ్యాడు. కాని తనలో తాను ఏదో జరుగుతోంది అని వాళ్లకు చెప్పలేకపోతున్నాడు. రాత్రి నిద్రలో కూడా అదే పరిస్థితి. మర్నాడు 1922 ఆగస్టు 19 శనివారం పొద్దున్నే స్నానం చేయగానే మళ్లీ అదే పరిస్థితి. నిన్నటికంటే తక్కువ స్పృహలో ఉన్నాడు ఈరోజు. ఒకదానికొకటి సంబంధం లేని మాటలు ఎక్కువయ్యాయి. ఆశ్చర్యకరంగా రోజులెండ్ భోజన సమయానికి మళ్లీ కాసేపు మామూలుగా ఉంటున్నాడు. మిగతా సమయంలో రోజంతా మూలగడం, బాధతో మెలితిరిగిపోవడం. ఎలాగో ఆ శనివారం గడిచింది. ఆదివారం 1922 ఆగస్టు 20 ఆ రోజు వాళ్లొక పతాక సన్నివేశాన్ని చూడబోతున్నామని ముందుగా ఎవరూ అనుకోలేదు. గత 3 రోజులుగా వారింగ్టన్, నిత్యా, రోజులెండ్లు భావోద్వేగాలను నియంత్రించుకుని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. రోజులెండ్ కృష్ణమూర్తి పక్కనే ఉంటూ అవసరమైనప్పుడు సహాయం చేస్తూ, వద్దు అన్నప్పుడు అతణ్ణి ఒంటరిగా వదిలేస్తూ సేవలు చేస్తోంది. ఆమె వయసు 19 ఏళ్లే అయినప్పటికీ దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలు కాకపోయినా ఆ 3 రోజులు అద్భుతమైన తల్లి పాత్ర పోషించింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి కృష్ణ పరిస్థితి మరింత దిగజారెద్ది. అనూహ్యమైన మార్పులు ఎక్కువయ్యాయి. వంతనలేని చర్యలు అధికమయ్యాయి. క్రమంగా స్పృహ తగ్గుతూ వచ్చింది. వణకడం కాస్త తగ్గింది అనుకోగానే అడయార్ గురించి, అక్కడి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. నేను ఇండియా వెళ్ళిపోవాలి, ఇప్పుడెక్కడున్నాను, నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని కేకలేస్తున్నాడు. గదిలో ఏమాత్రం అలికిడి వినిపించినా మంచం మీద నుంచి లేస్తున్నాడు. అందుకని అతని గదిలోకి వెళ్లాలంటే ముందుగా చెప్పి వెళ్లాల్సి వస్తుంది. సాయంకాలం 6 గంటలకి భోజన సమయానికి తుఫాను ముందరి ప్రశాంతత అలముకుంది. తనూ తిన్నాడు, కాస్త శాంతించాడు కృష్ణమూర్తి. అకస్మాత్తుగా ఇల్లంతా ఒక భయంకరమైన శక్తితో నిండిపోయినట్లనిపించింది. మరలా కృష్ణ తనని ఇంకేదో శక్తి ఆవహించినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఎవర్నీ దగ్గరకు రానివ్వడం లేదు. మంచం మురికిగా ఉందని, గదంతా మురికిగా ఉందని, ఇల్లంతా మురికిగా ఉందని, మీరంతా మురికి మనుషులు అంటూ కేకలేయడం మొదలుపెట్టాడు. మంచం దిగి గదిలో ఒక మూల చీకట్లో కూర్చుని, నేను ఇండియాకి వెళ్ళిపోవాలి, అక్కడ అడవుల్లోకి వెళ్ళిపోవాలి అంటున్నాడు. అకస్మాత్తుగా లేచి ఒక్కణ్ణే బయటకు నడకకు వెళ్తానన్నాడు. రాత్రిపూట ఒక్కళ్లే వెళ్లడం మంచిది కాదు అని నిత్యా వారింగ్టన్లు వారించారు. సరే, ఏకాంతాన్ని కోరుకుంటున్నాడు కదా అని వీళ్లు ముగ్గురూ బయట వరండాలోకి వచ్చి కూర్చున్నారు. ఏం చెయ్యాలో తెలియడం లేదు. గత 3 రోజుల కంటే ఈరోజు ఇంకా భిన్నంగా ఉంది. రోజులిండ్ తను నర్సింగ్ శిక్షణలో నేర్చుకున్న విధానాలన్నింటినీ ఉపయోగిస్తోంది. హఠాత్తుగా కృష్ణమూర్తి గదిలో నుంచి బయటకొచ్చాడు. చేతిలో దిండు ఉంది. వీళ్లకు వీలైనంత దగ్గర్లో కూర్చున్నాడు కాని ఈసారి అతడి మాటల్లో స్పష్టత లేదు. అతడి నోట్లో నుంచి ఏవో అస్పష్టమైన శబ్దాలొస్తున్నాయి. అప్పటి దృశ్యం ఎలా ఉందంటే, రోజ్లిండ్, నిత్య వాళ్ళిద్దరూ కుర్చీలో కూర్చునున్నారు. వారింగ్టన్, అతడికి సహాయంగా వచ్చిన వాల్టన్ అనే మిత్రుడు వాళ్ళిద్దరూ ఎదురుగుండా బెంచి మీద కూర్చున్నారు. కృష్ణ వీళ్లకి కొద్ది గజాల దూరంలో నేల మీద దిండు పట్టుకుని కూర్చునున్నాడు. అతడి చూపులు దేనికోసమో అన్వేషిస్తున్నాయి. సూర్యుడు అస్తమించి గంట దాటింది. కృష్ణ తప్ప మిగతా 4 దూరంగా కొండలవైపు చూస్తున్నారు. ఏదో మహత్తరమైన సంఘటన జరగడానికి సూచనగా ఆ కుటీరం పరిసర ప్రాంతాల్లో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఆ వరండాకి కొద్ది గజాల దూరంలో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఒక పెప్పర్ చెట్టు ఉంది. బాగా ఎదిగితే విశాలమైన మర్రిచెట్టులాగా కొమ్మలతో, గుబురాకులతో ఉంటుంది ఆ చెట్టు. కాని ప్రస్తుతానికి ఇంకా నేలకి కొద్ది అడుగుల ఎత్తులో ఉంది. లేత ఆకులు సువాసన వెదజల్లుతూ సంధ్యాకాంతుల్లో వింత అందాలతో మెరిసిపోతోంది ఆ పెప్పర్ చెట్టు. ఎందుకనిపించిందో కాని వారింగ్టన్ కృష్ణతోటి ఆ చెట్టు కింద కూర్చుంటావా అని అడిగాడు నెమ్మదిగా. మొదట్లో ఇష్టం లేనట్లు శూన్యంలోకి చూశాడు కాని కొద్ది క్షణాల్లోనే తనంతట తనే నడుచుకుంటూ వెళ్లి ఆ చెట్టు కింద కూర్చున్నాడు కృష్ణమూర్తి. చీకట్లు దట్టమయ్యాయి. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. వరండాలో 4, తర్వాత ఏం జరగబోతోందో అని సస్పెన్స్ సినిమా చూస్తున్నట్లుగా ఉన్నారు. కృష్ణ ఆ పెప్పర్ చెట్టు కింద కూర్చుని మొదట్లో తనలో తాను ఏదో మాట్లాడుకున్నాడు కాని వెంటనే, నన్ను ముందే ఇక్కడికి ఎందుకు పంపించలేదు అన్నాడు ఈసారి స్పష్టంగా. కొద్ది క్షణాల నిశ్శబ్దం. ఉన్నట్టుండి కృష్ణ మంత్రాలు స్పష్టంగా చదవడం మొదలుపెట్టాడు. అడయార్లో ప్రార్థనా మందిరములో చదివే మంత్రాలు అవి. గత 3 రోజులుగా సరిగా తిండి కూడా తినకుండా బాధతో మెలికలు తిరిగిన దేహం, అస్పష్టమైన తీవ్రమైన ఘర్షణకు గురైన అంతరంగం ఇప్పుడు ఈ క్షణంలో ఏదో స్థిరత్వాన్ని పొందినట్లు అనిపించింది. బోధివృక్షం కింద కూర్చున్న గౌతమ బుద్ధుడిలాగా ఉన్నాడు పెప్పర్ చెట్టు కింద ధ్యానముద్రలో కూర్చున్న కృష్ణమూర్తి. వరండాలో ఉన్న 4 ఆ చెట్టువైపు తదేకంగా చూస్తున్నారు. ఆ చెట్టుపైన హఠాత్తుగా నేలకు దిగిన ఒక నక్షత్రం ప్రకాశించడం నిత్యాకు కనిపించింది. అప్పటికే దశాబ్దం పైగా కృష్ణమూర్తి దేహంలో అతీంద్రియ గురువు వస్తాడు అని ప్రచారం జరుగుతోంది కాబట్టి నిత్య వారింగ్టన్లకు కృష్ణ శరీరం ఆ అతీంద్రియ మహాపురుషుడి కోసం సిద్ధమవుతోంది అనిపించింది. ఆ ప్రదేశమంతా ఒక దివ్యత్వంతో నిండినట్లు అనిపించింది వాళ్లకు. అతీంద్రియ ప్రభువు స్వయంగా కృష్ణ కోసం వచ్చాడని నిత్యాకు నమ్మకం కలిగింది. కాని అతడి కంటికి ఏమీ కనిపించలేదు. అయితే కృష్ణ కోసం వచ్చిన బోధిసత్వుడు లార్డ్ మైత్రేయ రోజ్లిండ్ కళ్లకు భౌతికంగా కనిపించారట. ఆమె వీళ్ళిద్దరితోటి, మీరాయన్ను చూస్తున్నారా, మీరాయన్ను చూస్తున్నారా అంది ఉద్విగ్నతతో. ఆమె నిష్కల్మషమైన అంతరంగం వల్ల ఆమెకు లార్డ్ మైత్రేయ ప్రత్యక్షంగా కనిపించాడు అనిపించింది నిత్యాకు. ఆమె ముఖంలో లక్ష నక్షత్రాల కాంతి. ఆ ప్రభువు రోజ్లిండ్ వైపు తిరిగి ఏదో మాట్లాడినట్లున్నాడు. ఆమె, నేను చేస్తాను అంది బిగ్గరగా. దూరం నుంచి గాంధర్వ సంగీతం వినిపించింది ఆ ముగ్గురికి. లార్డ్ మైత్రేయ చుట్టూ ఇంకా చాలామంది దివ్యపురుషులు ఉన్నట్లు తోచింది వాళ్లకు. రోజ్లిండ్ వాళ్లందర్నీ చూస్తూ ఆనందంతో వణుకుతూ ఏడ్చింది. ఒక అరగంట సేపు ఈ వింత విచిత్ర అలౌకిక దృశ్య వైభవం కొనసాగింది. అతను వస్తున్నాడు, వెళ్ళి పట్టుకోండి అంటూ అరిచి కుర్చీలో కూలబడిపోయింది రోజ్లిండ్. కృష్ణమూర్తి ఆ పెప్పర్ చెట్టు కింద నుంచి లేచి నడిచి వస్తుంటే అతడి చుట్టూత ఒక ధవళకాంతి పుంజం కనిపించింది నిత్యాకు, వారింగ్టన్కు. కృష్ణ వరండాలోకొచ్చిన కొద్ది నిమిషాలకు రోజ్లిండ్ స్పృహలోకొచ్చింది. కాని అంతకుముందు ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు ఆమెకు. చెవుల్లో మాత్రం గాంధర్వ సంగీతం ఇంకా వినిపిస్తోంది అంది. మొత్తానికి ఆ అరగంటలో పెప్పర్ చెట్టు కింద సమాధిస్థితిలో కూర్చున్న కృష్ణ కోసం అతీంద్రియ గురువు వచ్చి వెళ్లాడని నిత్యా వారింగ్టన్లకు రూఢిగా తెలిసింది. ఈ పతాక సన్నివేశం చోటు చేసుకున్న 1922 ఆగస్టు 20 ఆదివారం సాయంకాలాన్ని కృష్ణమూర్తిగారి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టంగా భావిస్తారు అతీంద్రియ శక్తుల్ని విశ్వసించేవారు. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడాయన. మర్నాడు అలా వణకడం, స్వల్పంగా స్పృహ కోల్పోవడం కొనసాగింది. కాని అది కొద్ది నిమిషాలే ఉంది. 21వ తేదీ సోమవారం కూడా రోజంతా ఆ చెట్టు కింద సమాధిస్థితిలో కూర్చుండిపోయాడు కృష్ణ. ఆరోజు సాయంకాలం ఒక ముగ్గురు దివ్యపురుషులు దిగి వచ్చి కృష్ణమూర్తిని తమతో తీసుకెళ్లడం రోజ్లిండ్ చూశాను అని చెప్పింది. ఆయన శరీరం మాత్రం ధ్యానముద్రలో ఆ చెట్టు కిందే ఉండిపోయింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు సాయంకాలం ఆ చెట్టు కింద 2 గంటల పాటు ధ్యానం చేస్తుండేవాడు కృష్ణ. 3 రోజులు అనుభవించిన నొప్పి, బాధ, సగం సగం స్పృహ కోల్పోవడం ఆ తర్వాత 2 వారాల వరకు లేవు. రోజంతా మామూలు మనిషిగానే ఉండేవాడు కృష్ణమూర్తి. ఇదండి అతీంద్రియ శక్తుల్ని విశ్వసించేవారు చెప్పే ప్రాసెస్, కృష్ణమూర్తి తొలిసారి దానికి ప్రభావితుడైన విధానం. అయితే ఇది ఆ రోజుతోటి ఆగిపోలేదు. ఇంత తీవ్రంగా కాకపోయినా ఇలాంటి స్థితే అప్పుడప్పుడు ఈ ప్రాసెస్కి లోనవడం, ఆ దశలో బాధతో మెలితిరిగిపోవడం, అసందర్భంగా మాట్లాడడం కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది కృష్ణమూర్తిగారి జీవితంలో. వాటన్నింటి గురించి టైం లైన్లో తెలుసుకుందాం. అయితే ప్రతిసారి ఇంత వివరంగా కాకుండా ఆయా సందర్భాల్లో ఏమైనా ప్రత్యేకమైన అంశాలు చోటు చేసుకుని ఉంటే వాటి గురించి ప్రస్తావించుకుందాం. తరువాతి కథనానికి వెళ్లబోయే ముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: పీపుల్ యూజ్ రియల్ ఎస్టేట్ యాజ్ ఎ వెహికల్ టు బిల్డ్ ఎంపైర్స్. కెన్ యూ yes, planning, patience and right strategy can get you there. Hi, this is Satya Dasari. I help many clients develop a habit of building wealth in real estate. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
3: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
4: కావ్య ఫుడ్స్ snacks and sweets bay area and sacramento lo anni indian grocery stores lo labhyam ellanti preservatives lekunda swachhamaina neetito tayar cheyabadinavi kavya foods amma cheti vanta ippudu mee intlo
5: kala kuda ambar petta malle palli malagu petta tillu anna dj vente Area Entertainment presents sensational singer Ram Miriala live in

0: on Friday, May 22nd at ICC Milpitas. Ticketing now open with a mind-blowing launch offer. For tickets, go to sulekha.com.
1: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals. Just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, a top dollar realtor. Make your move today.
2: మీరు వింటున్నది గిరిజల్లు ఎఫ్ఎం.
3: గిరిజల్లు రేడియో. ఓలాలా మజా చేయాలా.
4: గిరిజల్లు శ్రోతలు వెన్నెల కార్యక్రమంలో విఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం 8వ భాగం వింటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో 1922 ఆగస్టు 17-20 ఆ తేదీల మధ్యలో కృష్ణమూర్తి గారు లోనైన ప్రాసెస్ ప్రక్రియ గురించి వివరంగా తెలుసుకున్నాం. దానికి కొనసాగింపు విశేషాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రాసెస్ తొలిదశ ఆగస్టు నుంచి నవంబర్ వరకు కొనసాగింది. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో కూడా 2-3 రోజులకోసారి, లేకపోతే వరుసగా 2 రోజులు కొన్నిసార్లు ఈ ప్రాసెస్ అనే ప్రక్రియకు గురయ్యారు కృష్ణమూర్తి. ఆ సమయంలో కృష్ణమూర్తి అనుభవించిన బాధ మామూలు మనుషులు భరించగలిగేది కాదు అనుకున్నారు నిత్య వారింగ్టన్. ఆ 2 నెలల్లో ఈ ప్రాసెస్కి లోనైన సమయంలో కృష్ణమూర్తిలో సంభవించిన కొన్ని మార్పులు ఏమిటంటే, కొన్నిసార్లు తనకి సేవ చేస్తున్న రోజులిండిని తన తల్లి అని భ్రమించేవాడు, అమ్మతో మాట్లాడినట్టుగా మాట్లాడేవాడు. కొన్నిసార్లేమో ఒళ్లంతా నిప్పుల్లో కాలిపోతోందని కేకలు పెడుతూ నీళ్లల్లో దూకుతాను అంటూ ఎక్కడుంటే అక్కడ దభాలన పడిపోతుండేవాడు. అందుకని అలాంటి సమయంలో కృష్ణని ఒక చాప మీద పడుకోబెట్టడానికి జాగ్రత్తలు తీసుకున్నారు నిత్య రోజులిండ్. కృష్ణ అనుభవించే ఆ బాధను గమనిస్తుంటే నిజంగానే మంటల్లో మాడిపోయే వ్యక్తి గుర్తొచ్చేవాడు వాళ్లకి. చాలాసార్లు వెలుతురు భరించలేకపోయేవాడు. అందుకని ఆయనుండే గదిని ఎప్పుడూ చీకటిగా ఉంచడానికి ప్రయత్నించేవాళ్లు. మెడమీద కణితిలాగా మొదలైన నొప్పి కొన్నిసార్లు వెన్నుముక పొడవున, మరికొన్నిసార్లు కళ్లల్లోనూ ఉంది అని కేకలేస్తుండేవాడు. కొన్నిసార్లు రాత్రి సమయాల్లో ఈ ప్రాసెస్కి లోనైనప్పుడు ఎవరో తనతో మాట్లాడడానికి వచ్చినట్లు ప్రవర్తించి వాళ్లతో సంభాషిస్తూ ఉండేవాడు. మిగతా వాళ్లకు కృష్ణ ఎవరితో మాట్లాడుతున్నాడో ఏమాత్రం తెలిసేది కాదు. ఆ దశ పూర్తయ్యాక కృష్ణ మాట్లాడుతూ వాళ్ళొచ్చారు, వాళ్ళిలా చెప్పారు అంటుండేవాడు. ఆ వాళ్ళు ఎవరో వీళ్లకు మాత్రం తెలీదు. కొన్నిసార్లు సాయంకాలం పూట ప్రకటిస్తూ ఉండేవాడు, ఈ రాత్రి భయంకరంగా ఉండబోతోందనిపిస్తోంది అని. కొన్నిసార్లు తనలో తనే, కృష్ణ ఇక్కడే ఉండు, ఎక్కడికే వెళ్లొద్దు అనుకుంటూ ఉండేవాడు. అంటే తనలో తాను ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తూ ఉండేవాడు. ఎక్కువసార్లు ఈ ప్రాసెస్ అనే ప్రక్రియ సాయంకాలం 6-9 మధ్యలో ఎదురవుతూ ఉండేది. అదంతా అయిపోయాక రాత్రి 9 మిగతా వాళ్లతో కలిసి పాలు తాగుతుండేవాడు. అంతకు ముందు జరిగిన సంఘటనలన్నీ మిగతా వాళ్లు చెప్తుంటే అవేమీ తనకు తెలియనట్లు వినేవాడు. కొన్నిసార్లు ఎవరో వచ్చి తన శిరస్సుని రెండుగా చిలుస్తున్న భావనకు లోనయ్యేవాడు. వద్దు, నా తల చీల్చకండి, భరించలేను అంటూ బిగ్గరగా అరుస్తుండేవాడు. కొన్నిసార్లు రోజులిండిని చూసి, అమ్మా నాకిన్ని బాధలెందుకు కల్పిస్తున్నావు, ఈ బాధలను అనుభవించడానికే నన్ను భూమి మీదికి తీసుకొచ్చావా అంటుండేవాడు. చిన్నప్పుడు జరిగిన సంఘటనల్ని తన తల్లితో పంచుకుంటున్నట్లుగా రోజులిండికి చెప్తుండేవాడు. తల్లి చనిపోయిన దృశ్యాన్ని గుర్తు చేసుకుంటూ, అమ్మా ఆ రోజు నీకు చెప్పాను కదా డాక్టర్ ఇచ్చిన మందు తీసుకోవద్దని, ఆ మందులో ఏదో విషం ఉంది అందుకే చనిపోయావమ్మా, నాన్న నీ మీద తెల్ల వస్త్రం ఎందుకు కప్పాడు, ఇలా అంటుండేవాడు రోజులిండితోనే. ఇవండి ఆ 2 నెలల్లో కృష్ణ ప్రాసెస్ కి గురైనప్పుడు చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు. ఈ ప్రాసెస్ అయిపోయాక మామూలుగానే ఉండేవాడు. ఇది దాదాపుగా నవంబర్ చివరి దాకా కొనసాగింది. మనం గమనించాల్సిన విషయం, ఇది జరిగిన 3-4 నెలల్లో ఓహైలో వాళ్లున్న ఆ కుటీరంలో నిత్యా, రోజ్లిండ్, వారింగ్టన్ తప్ప ఎవరూ లేరు. లెడ్ బీటరేమో ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అనీబిసెంట్ అడయార్లో ఉంది. నిత్య ప్రతిరోజూ జరుగుతున్న పరిణామాల్ని ఒక నోట్సులాగా రాస్తూ ఉండేవాడు. కృష్ణ కూడా ఈ ప్రాసెస్ నుంచి బయటకొచ్చిన మర్నాడు గుర్తున్న వాటిని పుస్తకంలో రాసేవాడు. వారింగ్టన్ కూడా తన వర్షన్ తను రాసుకునేవాడు. ఈ ముగ్గురు తమ నోట్సుల్ని లెడ్ బీటర్కి, అనిబిసెంట్కి పంపిస్తుండేవాళ్లు. కృష్ణకు ఎందుకిలా జరుగుతోంది అన్న విషయంలో వాళ్ళిద్దరూ కూడా ఇతమిద్ధంగా ఏమీ చెప్పలేకపోయారు. అయితే లెడ్ బీటర్ మాత్రం 1922 డిసెంబర్లో కృష్ణకు రాసిన ఉత్తరంలో, నీకు 3వ దీక్ష పూర్తయింది, ఇంతవరకు నీకు జరిగిన ప్రాసెస్ అదే అని రాశాడు. అనీబిసెంట్ తనకు చేరిన నోట్సులన్నింటినీ టైప్ చేయించి భద్రపరచింది, కాని వెంటనే బహిరంగపరచలేదు. వాటిని సరైన సమయంలో బయటపెట్టాలి అనేది ఆమె ప్రణాళిక. ఇంకా రోజ్లిండ్ సంగతి. నిత్యాకు సేవ చేయడానికి వచ్చే ముందు వరకు ఆమెకు దివ్యజ్ఞాన సమాజంతో పరిచయం లేదు. ఇప్పుడు ఈ 3 నెలల్లో కృష్ణమూర్తికి జరిగిన ప్రాసెస్ని చూశాక ఆమె కూడా దివ్యజ్ఞాన సభ్యులు చెప్పే వాటిని విశ్వసించడం మొదలుపెట్టింది. దివ్యజ్ఞాన సమాజంలో ఇలాంటి అతీంద్రియ అనుభవాలకు గురవ్వడం కానీ చూడడం కానీ సంభవించడాన్ని ప్రొబేషన్ అనేవాళ్లట. ఈ 3 నెలల్లో కృష్ణమూర్తి పక్కనే ఉండి సేవ చేసిన రోజ్లిండ్కి అతీంద్రియ గురువులు ప్రొబేషన్ స్థితిని అనుగ్రహించారు అని చెప్పాడు లెడ్ బీటర్ తన ఉత్తరంలో. ఇంకా ఇదంతా వింటున్న మీలో చాలామందికి చాలా సందేహాలు వచ్చుంటాయి కదా, ఇదంతా నిజంగా జరిగిందా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి వగైరా వగైరా. ఈ సంఘటనలన్నింటినీ 2 కోణాల్లో చూద్దామండి. దివ్యజ్ఞాన సమాజపు అతీంద్రియ గురువుల్ని విశ్వసించేవాళ్లు, కృష్ణమూర్తి దివ్య పురుషుడు అని అంగీకరించిన వాళ్లు నమ్మేదేమిటంటే, ఇదంతా కృష్ణమూర్తి జగద్గురువు కావడానికి జరుగుతున్న సంసిద్ధతలో ఒక భాగం. ఆ లార్డ్ మైత్రేయ అప్పుడప్పుడు వచ్చి కృష్ణమూర్తి శరీరాన్ని పరీక్షించి వెళ్తున్నాడు అని. మరికొంతమంది నమ్మేది, కృష్ణమూర్తిలో కుండలినీ శక్తి బయటకొచ్చే క్రమంలో జరిగిన పరిణామాలు అవన్నీ అని. ఇంకొంతమంది నమ్మేది, 1910-12 సంవత్సరాల్లో కృష్ణమూర్తికి ప్రథమ, ద్వితీయ దీక్షలు జరిగినప్పుడు లెడ్ బీటర్ వాటిని ముందుండి నడిపించాడు. ఇప్పుడు 1922లో జరిగిన ఈ సంఘటనలు ఎవరి ప్రోద్బలమూ లేకుండానే జరిగాయి. అప్రయత్నంగా కృష్ణమూర్తిగారికి సంభవించిన ఈ ప్రాసెస్లు ఆయనలోని ప్రత్యేకతను చాటి చెప్తున్నాయి. తరువాతి రోజుల్లో ఆయన దివ్యజ్ఞాన సమాజానికి దూరమయ్యాక కూడా ఒంటరిగా ప్రయాణిస్తూ అనేక మందిని ప్రభావితం చేశారు అంటే ఆయనకు జరిగిన, కొనసాగిన ఈ ప్రాసెస్లు కూడా ఒక కారణం అని కొంతమంది నమ్మకం. ఇంకా ఈ సంఘటనలకు 2వ కోణం. ముందే చెప్పాను కదా, దివ్యజ్ఞాన సమాజంలోని అనుభవాలన్నీ కూడా తర్కానికి అందని విశ్వాసాలు అని. అయినా కాని వాటిని శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించాలని ప్రయత్నించేవాళ్లు చెప్పేది, కృష్ణమూర్తిగారికి ఆ రోజుల్లో జరిగిన ఈ అనుభవాలన్నీ నెర్వస్ బ్రేక్డౌన్ లక్షణాలు, లేదా ఒక రకమైన మూర్ఛవ్యాధి లక్షణాలు, లేదా మానసిక సమస్యలు అని. నిజంగానే తన శరీరంలో అంత తీవ్రమైన భరించలేని నొప్పి, బాధ ఉండి ఉంటే కొద్ది గంటల్లోనే అవన్నీ మాయమైపోయి మామూలు మనిషిగా ఎలా ఉండగలడు? అందుచేత ఆ బాధ, నొప్పి అనేవి కూడా మానసిక సమస్య అయ్యుండొచ్చు అని వ్యాఖ్యానిస్తారు కొంతమంది. ఇంతకీ ఆ సమయంలో నిత్యాకి టీబీ అని తెలిసినప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు కదా. మరి కృష్ణమూర్తి అన్ని రోజులు అంత బాధపడుతుంటే వైద్యుడి దగ్గరకు ఎందుకు తీసుకెళ్లలేదు అని కొంతమంది సందేహం. దీనికి సమీప సమాధానాలు కూడా ఎక్కడా ఎవ్వరూ గ్రంథస్థం చెయ్యలేదు. రోజ్లిండ్ కుమార్తె రాధా రాజగోపాల్ రాసిన పుస్తకంలో మాత్రం ఈ కోణాన్ని ప్రస్తావిస్తూ, ఆ రోజులకే ఆధునిక మానసిక సమస్యలకు చికిత్స మందులు వచ్చాయి, వాటిని ఉపయోగించి ఉంటే ఫలితాలు వేరే విధంగా ఉండేవి అని. దివ్యజ్ఞాన సభ్యులు రాసిన పుస్తకాలు వ్యాసాలు అన్నింటిలో ఉన్న కారణం మాత్రం కృష్ణమూర్తిగారికి అతీంద్రియ గురువు ఆవహించబోయే ముందు జరిగిన దివ్యానుభవాలే అవన్నీ అని. ఈ సంఘటనలన్నీ ఎవరి విశ్వాసానికి తగినట్లుగా వారు అన్వయించుకోవచ్చండి. ఇంకా 1922 కృష్ణమూర్తి ఈ ప్రాసెస్కి గురైన సమయాల్లో కొన్ని రోజులు మామూలుగానే ఉండేవాళ్లు అని చెప్పాను కదా. అలా ఆయన సాధారణ స్థితిలో ఉండగా 1922 జరిగిన 1-2 సంఘటనల గురించి తెలుసుకుందాం. వాళ్లు నివసించే ఓహై వ్యాలీకి హాలీవుడ్ లాసెంజల్సు 80 మైళ్ల దూరంలో ఉంటుంది అని క్రిందటి భాగంలో చెప్పాను కదా. 1922 సెప్టెంబర్ 5 హాలీవుడ్లో జీసస్ క్రైస్ట్ గురించిన నాటక ప్రదర్శన జరుగుతోంది అని తెలిసి దానికి హాజరయ్యారు అన్నదమ్ములిద్దరూ. అంతకు ముందు వరకు ఈ ప్రాసెస్సు నొప్పులతో అలసిపోయి ఉండడం వల్ల కాస్త ఆటవిడుపుగా ఉంటుందని వాళ్ళిద్దరినీ అక్కడికి వెళ్లే ఏర్పాటు చేశాడు వారింగ్టన్. ఆ నాటకం అయిపోయాక కృష్ణమూర్తి తమ్ముడితో చెప్పాడు, జీసస్ క్రైస్ట్ పాత్రధారి వేదిక మీద కనిపించినప్పుడల్లా నా ఒంట్లో ఏవో తెలియని ప్రకప్పనలు చెలరేగాయి, అవి తీవ్రతరమై స్పృహ కోల్పోతానేమో అనిపించింది, బలవంతాన నిగ్రహించుకోగలిగాను అని. దివ్యజ్ఞాన సమాజం వాళ్లు విశ్వసించే అతీంద్రియ గురువు లార్డ్ మైత్రేయలో బుద్ధుడి అంశతో పాటుగా క్రీస్తు అంశ కూడా ఉంటుందని వాళ్ల నమ్మకం. బహుశా అందువల్ల కూడా కృష్ణమూర్తి జీసస్ క్రైస్ట్ నాటకం చూస్తూ ఆ అనుభూతికి లోనయ్యుండొచ్చు. ఆ రోజుల్లోనే అన్నదమ్ములిద్దరూ లాసేంజల్స్కి వెళ్లిన 2 సందర్భం 26 అది కూడా నిత్య టీబీ చికిత్స గురించి. క్రిందటి భాగంలో తెలుసుకున్నాం కదా, సర్వరోగ నివారిణి డబ్బా యంత్రం వాడకం వల్ల నిత్యాకు టీబీ నెమ్మదించింది అని ఆ డాక్టర్ చెప్పాడు అని. ఇప్పుడు 2-3 నెలల పాటు కృష్ణ ప్రాసెస్కి లోనైన సందర్భాల్లో రాత్రంతా మెలకువగా ఉండి అన్నయ్యకు సేవ చెయ్యడం, అన్నయ్య ఆరోగ్యం గురించిన ఆందోళనతోటి నిత్యకు మళ్లీ ఆరోగ్యం దెబ్బతింది. ఒకసారి ఆ యంత్రం వాడారు కదా, మరొకసారి దాన్ని ఉపయోగించడానికని లాసేంజల్స్ వెళ్లారు అన్నదమ్మలిద్దరు. అక్కడ ఒక బ్రహ్మజ్ఞాన సమాజ కార్యకర్త ఇంట్లో 1 వారం రోజుల పాటుండి ఆ చికిత్స తీసుకున్నారు. నిత్యకు ఎడమ ఊపిరితిత్తిలో ఇంకా టీబీ లక్షణాలు ఉన్నాయి అని తెలిసింది. కృష్ణకు కూడా ఇంతకు ముందు నుంచి ఉంటున్న ముక్కులో నొప్పి కోసమని ఆ డబ్బా యంత్రం చికిత్స తీసుకున్నారు. నిజంగా ఇద్దరికీ తగ్గిందో లేదో కాని ఆ యంత్రం అద్దెకిచ్చిన వైద్యుడు మాత్రం, మీ ఇద్దరికీ పూర్తిగా నయమైపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. విచిత్రంగా కృష్ణమూర్తి అక్కడున్న వారం రోజుల్లో ఆ ప్రాసెస్ అంటే ఆ మార్మిక అనుభవానికి లోనయ్యే పరిస్థితులు చోటు చేసుకోలేదు. అయితే ఒక సందేహాస్పదమైన అంశం ఏమిటంటే, ఎలాగూ ఎవరో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లారు కదా, మరి కృష్ణకు తరచూ వస్తున్న బాధ నొప్పి స్పృహ కోల్పోవడం అసంబద్ధంగా మాట్లాడడం వీటికి చికిత్స తీసుకోవడం గురించి డాక్టర్తో చర్చించకపోవడం, బహుశా కృష్ణానిత్యాలు కూడా ఆ స్థితిని వైద్య సమస్య అనే కోణంలో కాకుండా అతీంద్రియ అనుభవం అన్న కోణంలోనే చూడడం కారణమయ్యుండొచ్చు. ఏదేమైనా 1922 చివరికి వచ్చేసరికి కృష్ణమూర్తి ఆ ప్రాసెస్కి లోనవ్వడం అనేది దాదాపుగా తగ్గిపోయింది అని చెప్పుకోవచ్చు. అలా గడిచిందండి 1922. నిత్య కృష్ణాల జీవన ప్రయాణంలో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ సంవత్సరంలో జరిగిన సంఘటనల్ని సమీక్షించుకుంటే, ఆ సంవత్సరం మొదట్లోనే తండ్రిని కుటుంబ సభ్యుల్ని మద్రాసులో కలుసుకున్నారు, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించారు, అమెరికా వచ్చారు, రోజ్లిండ్తో పరిచయం జరిగింది, నిత్యకు సర్వరోగ నివారణ యంత్రం ద్వారా చికిత్స జరిగింది, కృష్ణ ఈ ప్రాసెస్ అనబడే ఒక మార్మిక అతీంద్రియ అనుభవాలకు తరచూ లోనవ్వడం మొదలయ్యింది. ఇంత ఈవెంట్ఫుల్గా సంఘటనాత్మకంగా గడిచిన 1922 1923 ప్రవేశించారు. అంతకుముందు లండన్లో ఉన్న సంవత్సరాల్లో విశ్వగురువు స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థ సమావేశాలు అంటే అంతరాంతరాల్లో కాస్త విముఖత ఉన్నప్పటికీ 1922 మళ్లీ కృష్ణమూర్తి ఆ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనడం కొనసాగించాడు. 1923 ప్రారంభంలో స్టార్ సంస్థ కోసం, థియోసాఫికల్ సొసైటీ కోసం తీవ్రంగా పనిచేయడం మొదలుపెట్టాడు కృష్ణమూర్తి. అనేక దేశాల నుంచి వచ్చే ఉత్తరాలకు సమాధానాలు ఇస్తూ కాలిఫోర్నియాలో ఆ సంస్థను బలోపేతం చేయడంలో తీరిక లేకుండా ఉండేవాడు. సంస్థాగత పత్రికకు సంపాదకీయాలు కూడా రాస్తూ ఉండేవాడు. ఇంతకు ముందులాగా రోజూ కాకపోయినా తరచూ వస్తూ ఉండేది రోజ్లిండ్. ఆమె పట్ల నిత్య ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లోనే చోటు చేసుకున్న ఒక ఆసక్తికరమైన సంఘటన ఏమిటంటే, 1923 ఫిబ్రవరిలో కృష్ణ నిత్యాలు ఉంటున్న ఆ కుటీరము, 6 ఎకరాల తోటలు అమ్మకానికొచ్చాయి. కృష్ణ అనీబిసెంట్కి ఉత్తరం రాశాడు, ఈ తోటలు మనమే కొనేస్తే బావుంటుంది, నా అంతట నాకుగా అతీంద్రియ అనుభవాలు అంటే ప్రాసెస్ కూడా ఇక్కడే ఆరంభమయ్యింది కదా, ఈ పరిసరాలతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోంది అని. లండన్లో మిస్ డాడ్జ్ అనే ఆవిడ కృష్ణ నిత్యాలకు ఆర్థిక సహాయం చేస్తుండేది అని గత భాగాల్లో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అమెరికాలో ఈ స్థలం, దానిలోని ఇళ్ళు కొనడానికి కూడా ఆమె సహాయం చేసింది. అయితే అప్పటికీ కృష్ణ నిత్యాలు ఇద్దరూ అమెరికన్ పౌరులు కాదు. పైగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న తన పేరున ఆస్తులేమీ ఉండకూడదు అని కృష్ణ నిర్ణయం. అందుకని అన్నదమ్ముల పేర్లు కలిసొచ్చేలాగా బ్రదర్స్ ట్రస్ట్ అనే సంస్థను మొదలుపెట్టి దాని పేరు మీద ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కృష్ణ నిత్యాలు ఉంటున్న కుటీరం పక్కనే పెద్ద ఇంటికి ఆర్యవిహార్ అని పేరు పెట్టుకున్నారు. ఆ విధంగా అనుకోకుండా స్వల్ప మజిలీ అని అమెరికా చేరుకున్న 7 నెలల్లోనే 6 ఎకరాల ఆవరణను కొనుగోలు చెయ్యగలిగారు అన్నదమ్ములిద్దరూ. కృష్ణమూర్తి అంటే కాబోయే జగద్గురువు నివసించబోయే ఆ స్థలానికి మరింత భద్రత కావాలని తర్వాత రోజుల్లో ఆ 6 ఎకరాలకి ఆనుకుని ఉన్న మరొక 7 ఎకరాలు కూడా ట్రస్ట్ తరఫున కొనుగోలు చేశారు. దానికి కూడా మిస్ డాడ్జే ఆర్థిక సహకారం అందించింది. ఇంకా 1923 మార్చి నుంచి థియోసాఫికల్ సొసైటీ, స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థ సభ్యుల స్థానిక సమావేశాల కోసం కృష్ణ నిత్యాలు అమెరికాలోని వివిధ నగరాలను సందర్శించారు. కాన్సాస్ సిటీ, డెట్రాయిట్, రాచెస్టర్, వాషింగ్టన్ నగరాలన్నీ తిరిగి 27-30 తేదీల మధ్యలో చికాగోలో జరిగిన థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యారు. ఓహై వ్యాలీలో ఉన్నప్పుడు వచ్చినంత తీవ్రంగా కాకపోయినా ఈ పర్యటనల్లో హోటళ్లలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కృష్ణకు అప్పుడప్పుడు అనూహ్యమైన నొప్పి వస్తుండేది. కాని నిత్యానే అన్నయ్య గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడు. అతడి ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంది. అందుకే ఆ ప్రయాణంలో ఎక్కడున్నా కానీ నిత్య హోటళ్లకే పరిమితమై కృష్ణమూర్తి ఒక్కడే సమావేశాలకు హాజరై ప్రసంగిస్తూ ఉండేవాడు. 1923 జులైలో ఆస్ట్రియాలోని వియన్నాలో థియోసాఫికల్ సొసైటీ, స్టార్ ఆఫ్ ది ఈస్ట్ 2 సంస్థల మహాసభలు జరపాలని అనీబిసెంట్ నిర్ణయించింది. సహజంగానే కృష్ణ నిత్యాలు తప్పనిసరిగా ఆ మహాసభలకు హాజరవ్వాలి. వాళ్లకు సమాచారం పంపించింది అనీబిసెంట్. 1923 జూన్ 6 న్యూయార్క్ నుంచి బయలుదేరే షిప్లో వాళ్ళిద్దరికీ టిక్కెట్లు కూడా కొని పంపించింది. కృష్ణ అనీబిసెంట్కి ప్రత్యుత్తరం ఇస్తూ, గత కొద్ది నెలలుగా నేను లోనవుతున్న ఈ అతీంద్రియ అనుభవాలు, శారీరక నొప్పుల దృష్ట్యా సభల తర్వాత ఎక్కడైనా సుదూర ప్రాంతంలో 2-3 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఉంది అని, ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అని రాసింది అనీబిసెంట్. ఈ విధంగా 1.5 సంవత్సరం తర్వాత మళ్ళా యూరోప్ వెళ్తున్నారు అన్నదమ్ములిద్దరూ. మామూలుగా అయితే అమెరికా మజిలీ పూర్తి చేసుకుని యూరోప్ వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు అమెరికాలో కృష్ణ నిత్యాలకు సొంత ఎస్టేట్ ఏర్పడింది కాబట్టి వాళ్ల భవిష్యత్ నివాసాల్లో ఓహై వ్యాలీ కూడా ఒక ప్రాధాన్యత గల ప్రదేశం కాబోతోంది. జూన్ 6 న్యూయార్క్ నుంచి ఓడ బయలుదేరేటప్పుడు అన్నదమ్ములిద్దరికీ వీడ్కోలు చెప్పేందుకు రోజ్లిండ్ కూడా వచ్చింది. ఆమె వాళ్లతో వెళ్లడం లేదు. నిత్యాకు ఆమెను వదిలి వెళ్లడం చాలా బాధాకరం అనిపించింది. రోజులిండిది కూడా అదే పరిస్థితి. అయితే కృష్ణమూర్తి చుట్టూ ఉన్న ప్రపంచంలో వ్యక్తిగత సంతోషం కంటే ఆధ్యాత్మిక సేవే ముఖ్యమని వాళ్ళిద్దరూ అర్థం చేసుకున్నారు. అందుకే తమ వ్యక్తిగత ఇష్టాలను కూడా పక్కన పెట్టక తప్పలేదు నిత్య, రోజలిండ్. ఇక్కడ్నుంచి తరువాతి 5 నెలల పాటు సాగిన యూరోప్ ట్రిప్లో కృష్ణమూర్తికి ఎదురైన అనుభవాలేమిటి, అక్కడున్న రోజుల్లో కూడా ఆయన శరీరాన్ని విపరీతమైన బాధకు గురిచేసిన మార్మిక ఆధ్యాత్మిక భౌతిక ప్రాసెస్ని ఎలా తట్టుకున్నాడు, 7.5 క్రిందట పరిచయమైన ప్రియురాలు హెలెన్ కృష్ణమూర్తిని మళ్లీ కలుసుకున్న సందర్భంలో ఏం జరిగింది, 5 నెలల తర్వాత 1923 నవంబర్లోనే కృష్ణమూర్తి నిత్యాలు ఓహై వ్యాలీకి తిరిగి చేరుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి, ఈ విశేషాలన్నీ వచ్చేవారం జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన రేఖలు 9వ భాగంలో మాట్లాడుకుందాం. ఈ 8వ భాగాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం ఇదే కార్యక్రమ పరంపర 9వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: 5265-5992. The following program is brought to you by VJ Creations.
8: Ram Miriala concert ki free ticket gelchukovali anukuntunara? Sensational singer Ram Miriala live in concert on May 22nd at ICC Milpitas. Free ticket gelchukune avakasam from MyPursue in just 3 simple steps. 1. Download MyPursue app. 2. Sign up and complete KYC. 3. Ante simple, type Ram Miriala in the chat message and you will get one free ticket. Mari inkenduku alasyam? Download the MyPursue app today and get your free ticket. MyPursue, that is MyPURSU, powered by Realtor Nagaraj Annaya. Gold sponsor MyPursue, silver sponsors Apex Consulting Services and Kavya Foods.

టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్.

0: ఫేవరెట్?
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
3: Mantra India is now available for full-service catering.
4: Full-service catering.
3: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
5: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
6: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.

0: Shore Media presents The Rampage Tour with Arjun Rampal Live. Arjun Rampal Live, who will play an exclusive Bollytech DJ set along with photo op at the classy Regency Ballroom in San Francisco on Friday, May 29th. Tickets available at axs.com or for group tickets, text 408-418-8657. That's 408-418-8657.
1: Spring cleaning isn't just for your house, it's for your life. If your job is getting old, it's time to clear the clutter and spring into IT. Go to My Computer Career.
2: My Computer Career helped me get the skills and certifications I needed to start a new life as an IT professional in months, not years.
1: Earn the certifications the top employers are looking for right now. Visit mycomputercareer.edu and take the free career evaluation to see if it's time to spring into IT. Financial aid is available to those who qualify, including VA benefits.
3: If you love to travel, Capital One has a rewards credit card that's perfect for you. With the Capital One Venture X card, you earn unlimited double miles on everything you buy. Plus, you get premium benefits at a collection of luxury hotels when you book on Capital One Travel. And with Venture X, you get access to over 1,000 airport lounges worldwide. Open up a world of travel possibilities with the Capital One Venture X card. What's in your wallet?
4: Terms apply. Lounge access is subject to change. See CapitalOne.com for details.
0: Parents in the Bay Area, looking for top quality one-on-one online learning for your kids? Meet ConnectBud, trusted by thousands of families and just celebrated 50,000 one-on-one classes right here in the Bay Area. From coding to math to chess, your child gets personalized lessons with expert tutors starting at just $5 an hour. And guess what? You get unlimited free demo classes until you find the perfect tutor match. Even chess prodigy Pragyananda.
5: Hi, I'm Pragyananda, one of the India's youngest chess grandmaster and one of the youngest player to beat world champion Magnus Carlsen. I have received Arjun Award for my achievements in chess. I always keep upgrading my skills, and ConnectBud is the platform that I can rely on. I highly recommend ConnectBud for taking your kid to next level.
0: So don't wait. Visit ConnectBud.com today. That's ConnectBud.com, where learning connects.
6: Back to सिर्फ बोर्ड पे चेंज किचन में सेम रेंज नाम नया स्टेज पे स्वाद वही प्लेट पे लोगो बदला बोर्ड पे मसाला वही स्टोव पे नाम बदला पोस्टर पे मजा वही रोस्टर पे खाती पीती रेस्टोरेंट एंड बार नाम नया लेकिन टेस्ट और एम्बियंस वही जो आपको पसंद है कम सेलिब्रेट द न्यू नेम विद द सेम डिलिशियस फ्लेवर्स
7: खाती पीती इज लोकेटेड एट 81 फ्रीमोंट हब कोर्टयार्ड इन फ्रीमोंट विजिट अस ऑन इंस्टाग्राम एट खाती पीती फ्रीमोंट
6: Back today with Sharad, founder of TradeMyHome.com, powered by Your Home Sold Guaranteed Realty, where upsizing, downsizing, and relocating is made easy.
8: I created TradeMyHome.com for families who need to buy and sell at the same time without the stress. No more selling first and hoping to find your next home, or buying first and then get stuck with two homes.
6: And your program also guarantees to sell their home for 101% of the market value, or you'll buy it?
8: Correct. I even provide interest-free down payment assistance of up to $350,000. So you are lender qualified and you can trade your home hassle-free.
9: You're listening to KSJO HD2 San Jose.
10: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్ ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్
11: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com దట్ ఈస్ travelopod.com
12: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్ దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ యువర్ ఆన్సర్ Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
13: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
14: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
13: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
14: ప్రైవసీ ఎవరికి కావాలండి?
15: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహో వన్. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
13: Zoho One. ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
14: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
13: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
15: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
12: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
16: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod. And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
17: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
12: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
10: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
17: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Congratulations, Vicky.
7: Thank you.
6: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. Raju, nu eppudu van kodutunnadu? Ha? Manaku pellaina van kodutunnadu, manaku pillalu putta van kodutunnadu, mana musulana vaipara van kodutunnadu. Sarena? Inkoti, manam preminchukunnadu evariki cheppu?
9: Cheppanle gaani టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
8: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
4: ఉండిపోదాం.
3: ఎలా? టైం అయిపోతుంది కదా.
4: ఆపేద్దాం.
3: అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికే వెళ్దాం.
3: ఏ హీరో? అలా ఎలా?
4: ఓ హీరోయిన్.

0: వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

చిన్న సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 ఏట్ నీళ్ళు లోసుకుందంట. రంగుల్ రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళి వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ ఆ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

Fizzuzi? అబ్బో, అంత గొప్ప ఫేసా? జర మాకు కూడా చూపించరాదే.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: అదేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets meeda best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Raju, na eppudu van kodutunnadu? Ha? Manaku pellaina van kodutunnadu, manaku pillalu puttina van kodutunnadu, mana musulana vaipara van kodutunnadu. Sarena? Inkoti, manam preminchukunnadu evariki cheppu.
10: Cheppalle gaani టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
9: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పర్థం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
4: తెలుగు ఎఫ్ఎం రేడియో విరిజల్లు రేడియో.
3: చేయాలా?

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction.
5: Hurry!
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod. And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Raju, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
10: చెప్పాలే, కానీ డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
9: తుడపక్లే, చిన్నగా రాసుకో.
11: ఏ చిన్న

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్ Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction.
5: Hurry!
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఉయ్యాలైనా జంపా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-26.

0: చోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Raju, nu eppudu van kodutunnadu? Ha? Manaku pellaina van kodutunnadu, manaku pillalu puttina van kodutunnadu, mana musulana vaipara van kodutunnadu. Sarena? Inkoti, manam preminchukunnadu evariki cheppu.
10: Cheppanle gaani డోల్మి అని పేరుంచాలనా తుడిపేయాలనా?
9: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద.
0: బై
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: చావురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Congratulations, Ricky.
8: Thank you.
7: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.
2: You're listening to KSJO HD2 San Jose.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
4: ట్రావెలోపాడ్.
3: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
6: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
7: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
8: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
7: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
8: ప్రైవసీ ఎవరికి కావాలండి?
9: If you are not one of these people, you may want to try Zoho One.
10: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
11: Zoho One.
12: There's something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby. If you're looking for mine with golden heart, then baby, try me.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit